0: మూజి కడలు సేరునంచిన శంకాయ సముద్రం ఉంది. ఆమె ఇదొంజి కడలు, ఈమె ఇదొంజి కడలు. సేర్నాడెగు ఒంజి స్నేహ బంధన అంచనే మూజి జమ జననమ ఒట్టుగి సేర్ని పండ బజీ పగరిద సంకత్ ముందు నమ్మ ఇష్టాదిగే పనుపున వంజి పగరిద సంక ముందు శాశ్వతవాదుప్పుడు ఉందేన ఏరెగల పొలిపెరా పూజి ధర్మస్థాపనకి బొడదు ధర్మాధ్యక్ష అది శ్రీకృష్ణ పరమాత్మ ఎత్తండా ఆయన పిరవుడు అర్జునే అర్జునకు బెరిముల్లాదు హనుమంతి
1: దేబెరే కురుక్షేత్ర మల్తు నంచెత్తిన కజ్జుడు బిరనర్గరిజి మల్తొందెప్పుడు ఉంది లెక్క అపండ ఆనిదగాలుడు ఈర్న ఒరుటు బతుది ఎరేర్న తరగడుతున్నంచి పండ దుష్టిర్న తరగడుతున్నవిన దెక్కినంచెత్తిన అయిన కిరెక్కులలో ఆ కిరత నడుటు ఏర అన్యాయమల్ పేర లోకుడు అంచిత్తిల్న అధర్మిల్న అధర్మను దెక్కెరబోడాది ఇని ఆ తేరుద పాంబోడి అని వాలగాపే ఈర్న సుగిప్పుడే యాన ఐటుప్పే ఏప ఇరులెప్పరో అపగ ఓ కొనుందు బర్పే
0: ఎడ్డ ఏలగలిగా ఈ పుర్తుడు నమ్మ ఇరువేర్ల సేరదు
1: అండ ఒంజి
0: కృష్ణకు
1: రామకృష్ణకు దేబెరడ ఒంజి నట్టును దాదకెండో పూరలడై నడుతుంది ఇప్పునగో దేబెర సుగిప్పు సుగిప్పు నలపై ఏర్ల తత్తుండో అపగ ఉసులు సోంకెలే పండుపునని చిత్తన సీకు బరువు ఆ ఉసులు సోంకెలే సీకు బత్తునని చిత్తిన పుర్తుడు ఉసులు ఉసులుడ్ల రామన్ల కృష్ణన్ల సుగితుండా దేబెరి రికాపు బరు అపగ ఈ లోకోగుల ఆ లోకోగుల పాంపు బాడుదు ఎంగిలి నడపవరు
0: దేవర్ని అనుగ్రహ ఇస్తుండా ఎంచిత్తిన కుత్తోల నమ్మరుకు మరి అరే
1: అపగండ కుంటి కుత్త మండె మారిన పూర దేవేర దూరం అలపిరిందండ ఒక నంకుదాయ సింతే అపండ నన ఒంజేప్పును అన్న రడ్డే మంత్ర రామ రామ రామ రామ బండదే నిన్న తేరుద ఆ పాంబొడ్డు యాని ఎరువే
0: కృష్ణ కృష్ణ కృష్ణ పండుదు దేవేరును సుగిపుగా
2: ఆవాడే లోకకు మంగళ ఆవాడే పొలం.

0: उमाळो उमाळो शीद प्रसार यस मुंगळारा सकाळी दावरार आमचे संगी हजर असा मनेस्त डियॉन मोंतेरो रोहन कॉर्पोरेशन असो डिरेक्टर फोन करी जाई जल्लो संको 6364204949 ऐकोंक विसरू नका ताळो उमाळो यस जून महिन्याच्या 30 तारखेर मुंगळार दीस सकाळी दातावन इकरावर म्हणा सर ही रंगरंगाळचिनी
1: హాయ్ నమస్కారం యా నికల్న అర్జున్ కాపికాడ్
2: నమస్కారం యా నికల్న విజయ్ కుమార్ కొడియల్ బైల్ పాతేరుందుల
3: యాను లయన్ కిషోర్ డి శెట్టి లఘుమి తండ కుడ్ల
4: నమస్కారం యా నికల్న తెలికద బళ్ళి